సంభిషద వశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బతుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబూజయుగస్థకుంభయుగళాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయుర్యుగేన దదతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్